కోపగొండను ఆ శివను ప్రచండ తాండవ భైరవను శంకరను తన్నా త్రైశూల దిందా బాలకన తలయన్నె కత్తరిసిదా

కరుణాళో సిద్ధి వినాయక శరవు మహాగణపతి నమగి నిన్నదే శృతి అనుదినవు భక్తరు నిన్న నంబీరువరు శరవు మహాగణపతి.